చిత్రం స్త్రీ 2, రచన అమితాబ్ భట్టాచార్య, సంగీతం సచిన్, ఆలాపనం మధుబంతి, దివ్యకుమార్, సచిన్ ఎనివర్.